0: ఇందులకు వర్ధన టెక్స్టైల్స్, డేవిడ్ పీరిస్ ఆటోమొబైల్స్ విత్ ఇన్ GWM హైబ్రిడ్ హా ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV మాదిలి రసాక్ హవల్ H6 హవల్ GT ట్యాంక్ 300 హా ట్యాంక్ 500 రత దెన్ యూనియన్ ప్లేస్ ఈ GWM ఎక్స్పీరియన్స్ సెంటర్ విత్ ఇన్ అదమ ఒబే టెస్ట్ డ్రైవ్ ఎక వెన్ కర్వా గన్న అమతన్న 0111788666
1: දැන් පෑන් ඒෂියා බැංකුවෙන් ඔබේ ස්ථාවර තැන්පතු සඳහා ඉහළ පොලියක් ලබා ගන්න. අදම ඔබේ ළඟම ඇති පෑන් ඒෂියා බැංකු ශාඛාවට පිවිසෙන්න. නැතිනම් 0114 667222 අමතන්න.

తిలకవర్ధన టెక్స్టైల్స్ సిరిబోర్డ్ సామాజిక సదహా కాగిల్స్ ఫుడ్ సిటీ వెతిన్ మెగావట్ట వీవా మోల్ట్ పౌచ్ ఇతిరి రూపాయ తుసి హతలిహాయ్ ఎలిఫెంట్ హౌస్ వెనిలా ఐస్ క్రీమ్ రూపాయల్ హారసి పనస్ పహాయ్ గోల్డి జంబో చికెన్ సొసేజర్స్ ఇతిరి రూపాయల్ హారసి అను పహాయ్ మంచి నైస్ బిస్కట్ ఇతిరి రూపాయల కసి పనహాయ్ కాగిల్స్ ఫుడ్ సిటీ.